ఇవన్నర్థంనా? శ్రీరామచంద్రమూర్తి సామగాలలోనే తవిర షడ్గాలలోనని ఇల్లై. సామ గాలలో.